జరిగిన ప్రతి కోటి చిరునవ్వుర ఆశ కంకెళ్ళు తెంచిందిరా జరిగిన అమరుల తుది స్వరా.